కల్లాహు లోలు లోలు లకో మలాకమి వహ్ నెకో కైఫ వజట్ మరారత అల్ మౌత్ నూయ్ జిసేన సుకురాత్ అక్ వెఖ్తనం మునికో ఖర్ ముని సిద్ది మనం ఖర్ మో ఖమ్ని da fay dundu ñu fess ko dindi der ba tek fele bayiko ko yaramu kesse wi muy dem lamuy metti metti metti metti sukurat moko gëna metti mune ko fa mararatuhu ashaddu minhu alf alf marra mune ko wextanu sukurat gëna metti xar muñu fess bayiko muy dox te jëluñu ruux ga muy dundu wara nelaw wara ferenkulaayu wara tabarka.